0: మగ స సమ మగ గ గ గ మమ ని ని ద ద సా ని ద మ గ స పోతు జనతే
1: స గ మ ప మ గ స గ మ ప ని ద మ గ మ ద ని ద మ ద సా ని ద మ గ స మ గ మ ద ని స పోతు జనతే
0: స గ ని ని ద ద ని ని ద ద మ మ ద ద మ మ గ గ గ గ స మ గ గ ద మ మ ని ద ద సా పోతు జనతే
1: స గ మ గ మ ద గ మ ద మ ద ని మ ద ని ద ని స గ ద ని ద ని ద మ గ మ ద